0: గారె గారె
1: జరా బడ జే
0: గారె గారె
1: యా సూర బదల
0: ఓ గారె గారె
1: యా అమ్మక బట్ల
0: గారె గారె
1: యా సూర కి దరా జే యా సూర ఇన్నాయా ఇదు
2: ఎక చతుర నార అమ చోడగనే జే ఎక చతుర నార అమ్మ పకడ కర